అవవల్లవం పుయోగినాం సుదుర్లభం సువక్తకల్పపాదపం సమంసు సేవ్యమన్వాహం అనూపరూపభూపతి నతో అమ